0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ముందుగా వినండి కరుణ జూడవమ్మ. కర్హర ప్రియ రాగంలో వర్ణం ఆదితాళం, రచన డాక్టర్ శ్రీపాద పినాకపాణి.
2: లిసన్ టు అ కర్ణాటక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి జయంతి రమ. షీఈస్ అకంపనీడ్ బై శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయోలిన్ అండ్ శ్రీ కె కృష్ణ ప్రకాష్ ఆన్ మృదంగం. శ్రీమతి జయంతి రమ బిగన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ వర్ణం కరుణ జూడవమ్మ ఇన్ రాగ్ కరహర ప్రియ సెట్ టు ఆదితాళ్, అ కాంపోజిషన్ ఆఫ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి.

0: ఇప్పుడు వినండి బృహదంబికాయై నమస్తే వసంతరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ బృహదంబికాయై నమస్తే ఇన్ రాగ్ వసంత సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరీ వింటున్నారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వి కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Srimati Jayanti Rama. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి రేవతి రాగం ఆదితాళం.
1: శ్రీమతి జయంతి రమ కంక్లూడ్స్ హర్ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ విత్ సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Shrimati Jayanti Rama. She was accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, popularly known as Vishnu Bhatla Sisters, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri M.L.N. Razu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గాభవాని వయలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు శ్యామశాస్త్రి కృతి నీలాయ దాక్షి ఇన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్టు మిశ్రచాపుతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా నీలాయ దాక్షి శ్యామశాస్త్రి కీర్తన, మాయామాళవ కౌళరాగం విశ్వచాపుతాళం.

0: You have heard to Swati Thirunal Kruti, Deva Deva Jagadishwara, Indrag Purvi Kalyani, set to Adithal.
1: Intavarku, Deva Deva Jagadishwara, Swati Thirunal Kirtana Vinnaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Vocal Duet by Srimati Vishnubhutla Saraswati and Srimati Vishnubhutla Krishnaveni.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుపట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుపట్ల కృష్ణవేణి గార్ల గాత్రయుగళం వింటున్నారు.
0: కంక్లూడింగ్ దేర్ రిసైటల్ శ్రీమతి విష్ణుపట్ల సరస్వతి అండ్ శ్రీమతి విష్ణుపట్ల కృష్ణవేణి నౌ ప్రజెంట్స్ ఎ శ్యామశాస్త్రి కృతి నిన్నే నమ్మినాను ఇన్ రాగ్ తోడి సెట్టు మిశ్రచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా నిన్నే నమ్మినాను శ్యామశాస్త్రి కీర్తన తోడి రాగం మిశ్రచాపుతాళం.

0: You have heard too, Syama Sastri Kruthi, Ninne Namminaanu, in Raktodi, said to Mr. Chaputal.
1: Intavarku, Ninne Namminaanu, Syama Sastri Kirtana Vinnaru, Todi Ragam, Mr. Chaputalam.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have heard two vocal duet by Srimati Vishnu Bhatla Saraswati and Srimati Vishnu Bhatla Krishnaveni, popularly known as Vishnu Bhatla Sisters, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mridangam by Sri M.L.N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam channel lo meerintavarku Srimati Vishnu Bhatla Saraswati మరియు శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్రీగళం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: షెహనాయ్ వాదనికి ఉచ్చ శిక్ష ప్రాప్తికి శ్రీ చెన్నవీర్ బన్నూర్ డాక్టర్ పండిత్ పుట్రాజ్ గవాయికే ప్రముఖ శిష్యతే. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కై పురస్కారం సే సమ్మానిత్ కియే జా చుకే హే, జైసే కి కళాశ్రీ పురస్కార్, కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార్ ఇత్యాది. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి దేశ విదేశ కే కై ప్రముఖ సంగీత సమ్మేళన మే అప్నా షెహనాయ్ వాదన్ ప్రస్తుత్ కర్ చుకే హే. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాథ్ తబ్లే పర్ శ్రీ మలే మలేష్ హుగార్ దేశాయ్ కల్లూర్ సాథ్ దే రహే హే.
1: This is Akashvani. In tonight's national program of music, we bring you a Shahnai recital by Shri Girimallappa Bhajantri. Shri Girimallappa Bhajantri started his initial training in Shahnai from Shri Rangachari Kakhandki. Later, for 9 years, he was under the able guidance of Shri Channaveera Bannur, a prominent disciple of Pandit Puttaraja Gavayi of Gadag. Shri Girimallappa